0: Club Center, 95.5. North, South, 95.6. East, West, 98.2.
1: You are listening your RM3 Manoranjan Radio.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: 94, 95.6, 98.2 megahertz meter. Ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
1: RM3 Manoranjan Radio.
3: Toli Ragalu. Toli Ragalu.
4: 94.6 98.2 మెగాహెర్ట్స్ పైన సరిగా ఉదయపు వేళ 8 గంటలండి. శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారాలు. స్వాగతం, సుస్వాగతం తొలి రాగాలు యొక్క కార్యక్రమంలో. ఇవాళని మీ కృతగా ఉంటాను. మీ సేవలో రాబోయే గంట కోసం మీకోసం తీసుకువస్తున్నాం కొన్ని మధుర మధురటి స్వరాలు, మనసు పలికే రాగాలు. అయితే ఇవాళ మీరు క్షేమంగా ఉన్నారని, మంచి వైబ్స్తో కూడి ఉన్నారని ఆశిస్తూ మొదలు పెట్టినాం నీటి కార్యక్రమం ఓ భక్తి పాటతో.

ఈ సంగీత రసికులారా, దాదాపు 5 నిమిషాల నుంచి మనం మొదలు పెట్టినాం నీటి కార్యక్రమం. అయితే ఈ సమయంలో మీరు ఆఫీస్ లేదా బడికి వెళ్తున్నారైతే బుక్ వాష్ టు ఆల్ ఆఫ్ యూ ఆర్ దేర్ స్టే ట్యూన్డ్ స్టే కనెక్టెడ్.

అవునండి శ్రోతలారా, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఎవరు మనము జాయిన్ చేయలేదు ఇంకా, కమ్ జాయిన్ అస్ అతి త్వరలో. ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్ ఆన్ 94.5 inches 98.2 MHz పైన శుభోదయం మన రేడియో మనోరంజన్ పైన.

అవునండి, సంగీత రసికులారా, ఉదయపు వేళ కొంచెం రష్గా ఉండవచ్చు, ఎందుకంటే పనికి వెళ్ళాలి, బడికి వెళ్ళాలి. ఇప్పటి వరకు నేను అనుకుంటున్నాను, విశేషంగా విద్యార్థులందరూ తమ తమ రివిజన్స్ చేస్తున్నారు. అయితే ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఆఫ్ దే. ఇంకా కొన్ని రోజులు వస్తూ ఉంటాయి మీ సెలవు రోజులు.

ఈ సంగీత రసికులారా, ఉదయపు వేళ మీరు ఒక మంచి అల్పహారాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే సురుచి మన సమస్త ఎంబీసీ సిబ్బంది తరఫున ఇంకా ఈ రాబోయే పాట విశేషంగా మీకే అంకితం చేస్తున్నాం. ఎప్పటి ఎప్పుడైనా సరే మీ అల్పహారాన్ని స్కిప్ చేయకూడదు.

ब्यूटिफुल संगीत रसिकुलारा कोनसागिस्तुन्नाम नीचे कार्यक्रम ఇవాళ మీరు మీ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారైతే జన్మదినోత్సవ శుభాకాంక్షలు ఇంకా ఈ రాబోయే పాట విశేషంగా మీకే అంకితం చేస్తున్నాం.

తలరా సమయం చూపిస్తున్నది ఒక చిన్న ఆలోచన. నేటి ఆలోచన ఏమిటంటే శ్రద్ధగా వినండి. రూపాన్ని చూసి మోసపోకు, రూపాయిని చూసి మురిసిపోకు. రూపమైన రూపాయైన శాశ్వతం కాదు, మనలోని మంచితనమే శాశ్వతం.

హే సంగీత రసికులారా, కొనసాగిస్తున్నాం నీటి కార్యక్రమం. హోపింగ్ దట్ యు ఎంజాయింగ్ మన ఈనాటి ప్లేలిస్ట్. అదే చిరునవ్వు, అదే ఉత్సాహంతో కూడి ఉన్నాం ఇక్కడ ప్రతిరోజు ఉదయపు వేళ 8 గంటల నుంచి 9.

0: ఎక్కడకేంది
1: నువ్వు కాఫీ షాప్ కి నేను కాఫీ షాప్ కి వెళ్తున్నామా పద ఆ రూట్ లో అలా వెళ్ళొచ్చు కదా
0: అట్ సైడ్ చాలా స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి అందుకే వెళ్దాం
1: పర్లేదు వెళ్ళు

0: అని అర్థం పడబడమని వెన్నెల వర్షం నువ్వు ఇక్కడే ఉన్నావని అర్థం
1: ఆగగగు నువ్వు చెప్పింది కరెక్టే చాలా స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి వెనక్కి వెళ్దాం

0: ఆంటీ తినేవరు మీ సిస్టరా
1: ఇలాంటి బిస్కెట్లు నాకు చాలా మంది వేశారు మ్యాటర్ ఏంటో చెప్పు
0: ఏం లేదు ఆంటీ
1: ఇంకో ఇడ్లీ పెట్టు
2: అవునది సంగీత రసికులారా, ఇవాళ మీరు మీ పెళ్లి వార్షికోత్సవం జరుపుకుంటున్నారైతే పెళ్లి వార్షికోత్సవ శుభాకాంక్షలు ఈ రాబోయే పాట విశేషంగా మీకే అంకితం చేస్తున్నారు.

హే బ్యూటిఫుల్ సంగీత రసికులారా, మీ కార్యక్రమం యొక్క శుభాంతం దాకా మీరు మాతోడుగా ఉంటారని ఆశిస్తున్నాం. వినండి చిన్ని చిన్ని చిన్ని సలహా. ఏ పనిని రేపటికీ హాయిగా వేయకు, ఎందుకంటే రేపు మరో పని ఈ ఇంటి ముందు ఎదురు చూస్తూ ఉంటుంది. సో కీప్ డూయింగ్ ద వర్క్ దట్ యు హ్యావ్ టు డూ ఇవాళ.

అవునండి, సంగీత రసికులారా, ఇంకా కొన్ని నిమిషాలు ఉన్నాయి మన కార్యక్రమం కోసం. స్టే ట్యూన్డ్, స్టే కనెక్టెడ్ ఆన్ 94.95.6 98.2 మెగాహెర్ట్జ్ పైన.

அவனந்தி சங்கீத ரசிக்குள்ளாரா ఇంతటితో మీ కృతగాకి సెలవు ఇవ్వండి. దుర్భాగ్యంగా మన ఈనాటి కార్యక్రమం పూర్తి చేయడానికి సమయం సూచిస్తున్నది. ఇంతటితో మీ కృతగాకి సెలవు ఇవ్వండి. ఇంకో కార్యక్రమం